0: www.aeo.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో కలక సమయం 5:34 దాటి 4 సెకండ్లు అయింది. మరి ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి సాయ భయంకర్ అండ్ దీప్తి సురేష్ పాడినటువంటి సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది భూమ్ భూమ్ అంటూ. మరి ఈ పాట డ్యూడ్ సినిమా నుంచి మీ అందరి కోసం.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన

0: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో గ్లగ్ల సమయం 5:43:16 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. వాచి నేను మీ ఆర్జిస్టర్ రమేష్. మనమున్నాం చాయ్తో. హాయ్ కబుర్లు. పరిసరాలు అందంగా ప్రశాంతంగా ఉండాలని మనమంతా కోరుకుంటాం కదా, వాటిని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటాం. మరి అంతగా ప్రేమించే మన పరిసరాలను నీట్గా ఉంచుకుంటున్నామంటే అబ్బే అస్సలు మనం ఏం చేస్తున్నాం? అసలు ఏం చేస్తున్నాం చెప్పండి? రోడ్ల మీద చెత్త వేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం లాంటి పనులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, కొందరు చేస్తూనే ఉన్నారు. అందుకే దీన్ని అరికట్టాలని చెప్పి అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, బహిరంగంగా చెత్త వేసినా మూత్ర విసర్జన చేసినా సీసీటీవీలో రికార్డ్ చేసి ఆ విజువల్స్ని నగరంలోని భారీ ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శిస్తోందనట. ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రచారంలో ప్రజల్లో ప్రవర్తన మార్పు వస్తుందని అధికారులు చెప్తున్నారు. మరి అక్కడ ఎంపీ మిలింద్ దేవర్ కూడా ఈ వినూత్న ప్రయత్నాన్ని మెచ్చుకున్నారట. పరిశుభ్రత అనేది వేరొకరు బలవంతంగా రుద్దేది కాదు కదా, మన బాధ్యత. మన ఊరిని, మన దేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కదా. మరి అందరం కూడా బాధ్యతాయుతంగా ఉండడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? రైట్, వింటూ

రండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది టచ్ చేసి చూడు మూవీ నుంచి నకాష చూసి పాడినటువంటి పాట. రహమాన్ సాహిత్యాన్ని అందించారు, ఆశీష్ పండిత్ సంగీతాన్ని అందించినటువంటి ఈ పాట మీకోసం.

0: చేసి చూడు మూవీ నుంచే క్యూట్ సాంగ్ విన్నారు కదా, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరంగిణి, ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు రాత్రి 7:30 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం రచనా వ్యాఖ్యానం ఆర్జే పవన్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్.

0: ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. ఇక స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం హిందీలో వార్తలు వింటారు.

0: क्षमता विस्तार की अपार संभावनाएं मौजूद हैं। रिपोर्ट में कहा गया है कि चीन में औद्योगिक क्षमता से अधिक उत्पादन और कड़ी स्पर्धा के कारण लाभ कम हो गया है। मौसम विभाग ने महाराष्ट्र में आज ठाणे, पालघर, नासिक और पुणे के घाट क्षेत्रों के लिए तेज बारिश का रेड अलर्ट जारी कर दिया है। उत्तरी कोंकण, दक्षिणी कोंकण और दक्षिण मध्य महाराष्ट्र के घाट क्षेत्रों में शनिवार तक तेज बारिश की संभावना व्यक्त की गई है। प्रशासन ने पुणे और कोंकण की ओर यात्रा करने वाले पर्यटकों से अत्यधिक सावधानी बरतने की अपील की है। जिम्बाब्वे के हरारे में पहले 2020 क्रिकेट मुकाबले में जिम्बाब्वे ने भारत के साथ खेलते हुए ताजा समाचार मिलने तक 18वें ओवर में 5 विकेट पर 108 रन बना लिए हैं। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:06. ఈరోజు సాయంత్రం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం ఉంటారు.

శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్లో శ్రీమణి సాహిత్య అందించగా, సిద్ శ్రీరామ్ పాడినటువంటి ఈ పాట ఊరు పేరు భైరవకొన మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6 గంటల 10 నిమిషాలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫడి కుమార్. ముఖ్యాంశాలు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యూహాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. వార్తల వివరంగా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 36 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల కోసం 4,480 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తూ 2036 నాటికి భారత్ క్రీడల్లో 10 అగ్రదేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిఐఎస్ఎఫ్ సౌత్ ఏడీజీ పద్మాకర్, ఎస్ రాన్సిపే సహా సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో కీలక జాతీయ ఆస్తులను పరిరక్షిస్తున్నందుకు ఆయన సిఐఎస్ఎఫ్ను అభినందించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. బినామీ యాజమాన్యం, రాజకీయ పలుకుబడి, పరీక్షల అవకతవకలలో ప్రమేయం వంటి ఆరోపణలు తన ప్రతిష్టపై దురుద్దేశపూర్వక దాడులుగా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వ్యక్తి చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చట్టబద్ధమైన రాజకీయ విమర్శ పరిధిని దాటాయని స్పష్టం చేస్తూ నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే తక్షణమే సివిల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫీజుల బాకీ బీజేపీ లడాయి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించారు. బీజేవైఎం నేతృత్వంలో నిజాం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణతో ఈ ప్రచారం ప్రారంభమైంది. హైకోర్టు మందలించినప్పటికీ విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నిలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకుల కారణంగా బీజేపీ ప్రభుత్వానికి యువత దూరం అయ్యారని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసనలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ఆయన నివాసంలో కలిసింది. సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎం రఘునందనరావు, ధర్మపురి అరవింద్, గూడెం నాగేష్, డికే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ్, హరీష్

0: బాబు హాజరయ్యారు. గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ విద్యుతీకరణను పూర్తి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి 11 కిలోమీటర్ల మార్గం బీబ్రా రివర్ బ్రిడ్జి విజయవంతంగా పూర్తి కావడంతో మొత్తం 3000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సరుకు రవాణా వేగవంతమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రతినిధులతో సమావేశమై రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. మీడియాతో సమన్వయం చేసుకుంటూ వివిధ వేదికలపై అభివృద్ధి పథకాల విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని ప్రతినిధులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వరంగల్లోని రేడియో శ్రోతలు 1927లో ఇదే రోజున ప్రారంభమైన చారిత్రాత్మక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తొలి అడుగు సంవత్సరాలు గడిచే కొద్దీ రూపాంతరించింది. మన సాంస్కృతిక, సామాజిక, విద్యా ప్రగతికి గణనీయంగా దోహదపడిందని వరంగల్కు చెందిన కోనిక పేర్కొన్నారు.
1: 1927లో ఇదే రోజున మన దేశంలో ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. డిజిటలైజేషన్ ఎంత ప్రోగ్రెస్ అయినా రేడియో గవర్నమెంట్కి మనకి మధ్యలో బ్రిడ్జ్ లా మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
0: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 రోజుల పాటు తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉద్యమంలో పాల్గొన్న సుమారు 13,000 మందితో మాట్లాడినట్టు కేశవరావు చెప్పారు. ఉద్యమకారులను గౌరవించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో నెహ్రూతో పాటు సోనియాగాంధీ తదితరులు తెలంగాణ రాష్ట్రానికి సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మరింత కాలం పాటు కొనసాగుతుందని, అర్హులైన ఉద్యమకారులను 1969 గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నీలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. శాఖలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, తాగునీటిని సంరక్షించాలని, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వరి సాగును తగ్గించి మెట్ట పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే బీర్ల అయ్యర్లతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకగా కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వరంగల్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలకు, బస్సు డ్రైవర్లకు సూచించారు. అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ టి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు అదాలత్ ప్రాంతంలో పాఠశాల, కళాశాల బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలకు భద్రతే లక్ష్యంగా ప్రమాదాలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 28 బస్సులను తనిఖీ చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. సిరి కార్యక్రమంలో భాగంగా దొడర్న గ్రామంలో ఒక వ్యవసాయ చెరువును ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా రైతులు చెరువును బాధ్యతాయుతంగా నిర్మించుకోవాలని కోరారు. భూగర్భ జలాలను పరిరక్షించడంలో, తక్కువ వర్షపాతం ఉండే ఎల్నీలో కాలంలో పంటలకు సహాయపడంలో వాటి పాత్రను వివరిస్తూ ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏంజెల్లా ఆల్ఫ్రెడ్ సీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అర్హులైన బాలికలకు 100% HPV టీకాలు వేయాలని, టీకాలపై ఉన్న అపోహలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధులను నివారించడానికి నీరు నిలవకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో డై డేస్ పాటించాలని, అలాగే జ్వరాలకు తక్షణ పరీక్షలు, చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ సీనియర్ రెవెన్యూ అధికారులతో కలిసి కోమటూరు గ్రామంలో జరిగిన భూ పునర్సర్వే గ్రామ సభకు హాజరయ్యారు. అక్రమ యాజమాన్యాలు అక్రమాల పట్ల హెచ్చరిస్తూనే నిజమైన రైతులకు వారి న్యాయమైన ప్రయోజనాలు అందేలా కలెక్టర్ హామీ ఇచ్చారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ

విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ పదవీ కాలాన్ని పొడిగించారు. విశ్వవిద్యాలయానికి విజిటర్గా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి విద్యామంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్

0: మీరు ట్యూన్ చేశారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి ఈవినింగ్ అయింది అంటే తప్పకుండా అందరూ కూడా బిజీ బిజీగా అంటే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వాళ్ళ బిజినెస్ ప్లేసెస్ నుంచి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఇళ్ళ నుంచి ఆఫీసులకు కూడా వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు టెక్ యుగం కదా. మరి సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళు ఈవినింగ్ షిఫ్ట్లో కూడా వెళ్తూ ఉంటారు. ఎనివేస్ ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాఫిక్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తూ మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఒకవైపు వర్షం కూడా వస్తుంది, రాదు రాదు వస్తుంది అన్నట్టుగా వస్తుంది, కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ జర్నీని అలా కంటిన్యూ చేయండి. మరి ఈ జర్నీలో మంచి పాటలు నేను మీకోసం వినిపిస్తాను. ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది అమరన్ మూవీ నుంచి రమ్య బెహ్రా అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాట రామ్ జోగేశ్ శాస్త్రి సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 6:28 దాటలా ముందుకు వెళుతూ ఉంది. సమయం చిన్న చిన్న చినుకులు పడుతుంటే ప్రయాణం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల రోడ్డుపై అంతా గందరగోళం ఏర్పడుతుంది కదా. మరి వర్షంలో కూడా మనం మన డెస్టినేషన్ని సేఫ్గా చేరాలంటే రోడ్లపై చేయకూడని కొన్ని పనులను ఖచ్చితంగా గుర్తుంచుకోవచ్చు. అవి ఏంటి అంటే, వర్షంలో అండర్ బ్రిడ్జ్లు లేదా కాజ్వేలపై నీటి ప్రవాహం తక్కువగా ఉందని పొరపాటును కూడా వెహికల్స్కి ముందుకు పోనివ్వకండి వాటి కిందకి. క్షణాల్లో ప్రవాహం పెరిగి బండి కొట్టుకుపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, జర్నీలో ముందు వెళ్లే వెహికల్స్కి చాలా దగ్గరగా వెళ్ళడం అనేది మరో పెద్ద తప్పు. ఎందుకంటే తడి రోడ్డుపై బ్రేక్ పడడానికి సాధారణ సమయం కడో అంటే కూడా కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి. అలాగే భారీ వర్షంలో లారీలు బస్సుల వంటి పెద్ద పెద్ద వాహనాల పక్కనే సమాంతరంగా వెళ్ళడం మానుకోండి. ఎందుకంటే వాళ్ళ అంటే వెహికల్స్ నుంచి చల్లే నీటి తుంపర్ల వల్ల మీ విండ్షీల్డ్ బ్లర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ముందు ఏముందో కూడా కనబడకుండా ఉంటుంది. అందుకే కాస్త ఏం చేయాలి అంటే, కాస్త అంటే కాస్త ఓపిక పెట్టండి, సేఫ్గా జర్నీ చేయండి ఈ వర్షకాలంలో. మరికొన్ని విషయాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ సురభి రమేష్. ఎస్, సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి భీమ్స్ సిసిలియో ప్రణవి ఆచార్య పాడినటువంటి పాట, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యం, భీమ్స్ సంగీతంలో మీను అంటూ మంచి పాట చేస్తుంది. స్టేట్ యూన్డ్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th, అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. రైట్, వర్షాకాలంలో మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి? ఎస్పెషల్లీ అంటే రకరకాల పనులని రకరకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం, కానీ అన్నీ అంటే మన పర్సనల్గా జర్కిన్స్ అంటూ ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ రోడ్ సెన్స్ల విషయంలో చాలా దూరంగా ఉండి, ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే అది చేయలేదు ఇది చేయలేదు గవర్నమెంట్ని తిడతాం, కన్సర్న్ ఆఫీసర్ని తిడుతూ ఉంటాం. కానీ అన్నిటికంటే పెద్ద తప్పేంటో తెలుసా? మనలో చాలామందికి రోడ్ సెన్స్ అనేది లేకపోవడం. ఎస్, రోడ్డు మీద మన ప్రవర్తనే మనకు రక్షణ కవచం అనేది మనం అందరం గుర్తుంచుకోవాలి. వర్షాకాలంలో మనం చేయకూడదని మరికొన్ని ముఖ్యమైన

పనులను ఒకసారి గుర్తు చేసుకుంటే, బండి నడుపుతున్నప్పుడు సాధారణ వర్షానికి వాహనం యొక్క ఐకాన్ లైట్ను ఆన్ చేసి వెళ్ళకండి. మామూలు వర్షం పడుతున్నప్పుడు, బాగా బోరున వర్షం పడుతుంటేనే కార్లకు ఉండేటటువంటి టూ సైడ్ ఉండే లైట్స్ వేసుకుంటే అది జనాలకు అర్థమవుతుంది. లేకపోతే ఒకవేళ వెహికల్ ఏదైనా ఆగిపోతే అప్పుడు మాత్రమే అవి వాడాలి, తప్ప మామూలుగా వేసి పెడితే వచ్చే వెహికల్స్కి ఇబ్బంది పెడుతున్నారు. అలాగే కాస్త వర్షం తగ్గగానే అప్పుడే తడిసిన రోడ్లపై సడన్గా ఓవర్ స్పీడ్తో వెళ్ళడం కూడా ఒక చాలా డేంజర్. నీటి వల్ల రోడ్డుపై ఏర్పడే పొర వాహనాన్ని అదుపుతో పనిచేస్తుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే బైక్ వెళ్ళేవారు రెయిన్ కోట్లకు బదులు గొడుగులు పట్టుకొని ప్రయాణించడం, లేదా నడిచేవారు విద్యుత్ వైర్లను లైలాడుతున్న నీటిలో అడుగుపెట్టడం లాంటి సాహసాలు అస్సలు చేయకండి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. వర్షపు అందాలను ఆస్వాదించండి, కానీ భద్రతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. స్టే సేఫ్ అండ్ డ్రైవ్ స్మార్ట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నుంచి కార్తీక్ అంజనా స్వామి పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, మికి జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో వాన చినుకులు అంటూ వండర్ఫుల్ వాన పాట స్టూడియో.

మీరు వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I am talking about the most important meal of the day. Enti lunch anukuntunara kadandi, day lo important meal manaku breakfast. Alpaharame ani nirlakshyam cheyoddu. ఏమి తినకుండా ఖాళీ కడుపుతో కార్యాలయాల్లో పని మొదలు పెడుతూ ఉంటారు. రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా అంటే 12 నుంచి 15 గంటల పైగా కడుపు మార్చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకు ఊరికే అలసిపోతూ ఉంటారు. మరికొన్ని రోజులకు రక్తహీనత, ఇలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. బ్రేక్ఫాస్ట్ అని డెఫినెట్గా మీరు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయనే చేయకూడదు. మన లేటెస్ట్ క్రేజ్ అంటే ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ అనుకోండి, చాలా వేగంగా మారిపోతుంది. దీంతో నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం మామూలు వ్యవహారం అయిపోయింది. ఇప్పుడున్న మన జాబ్స్ కానీ ఆహారపు అలవాట్ల కారణంగా ఇది పరిపాటైపోయింది. ఉదయం హడావిడిగా వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏవి తినకుండా అలా ఆఫీస్కి వెళ్ళిపోయి టీ తాగేసి తర్వాత తిందాంలే అని దాన్ని ఆఫ్టర్నూన్ లంచ్ దాకా పోస్ట్పోన్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. పని మీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కారణం, శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక రీసెర్చ్లో తెలిపింది. బాడీకి ఎనర్జీ అందాలంటే, మన బాడీకి రోజువారి పనులు చేయాలంటే అందుకు తగినంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఇచ్చేది ఆహారం. దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ అవర్ బాడీ. మనం తీసుకున్న ఫుడ్ 4 గంటల్లోగా జీర్ణమైపోతుంది. కాబట్టి మనం ప్రతి 4 గంటలకి ఓసారి

ఏదో ఒకటి తినాలి అంటారు. 6 గంటల సమయం గడిచిపోయినా మనం ఎటువంటి ఆహారము తీసుకోకపోతే శరీరానికి అవసరమైన శక్తి అందదు. సాధారణంగా మనం రాత్రిపూట 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోతాం. ఆ తర్వాత మనం లేచి రెడీ అయి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతాం. మరో గంట 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు కూడా ఏమీ తినకుండా మధ్యాహ్న భోజనం వరకు వేచి ఉండటమే, పొట్టలో మంట పెట్టడమే అవుతుంది. దానివల్ల రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మనం తీసుకునే మొట్టమొదటి ఆహారం అల్పాహారం, దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. అంటే ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అన్నారు. సుదీర్ఘ సమయం పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో లోపించిన కీలకమైన పోషక పదార్థాలను ఈ అల్పాహారమే భర్తీ చేయాల్సి ఉంటుంది. చాలామంది రాత్రి బాగా తిని ఉదయం తక్కువగా తింటూ ఉంటారు. పోషకాహార నిపుణులు సూచించేదేమంటే ఉదయం పూట శరీరం ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తిని రాత్రిపూట చాలా తక్కువగా తింటే మంచిదని డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు అడ్వైజ్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత ముఖ్యమైందో మనం గుర్తించడం లేదు. చిల్డ్రన్, యంగ్స్టర్స్ ఇంకా పెరిగే దశలో ఉంటారు. వీరి పెరుగుదల చక్కగా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. ఇది కూడా మంచి పోషక పదార్థాలు కలిగి ఉండాలి. ఎవ్రీడే క్రమం తప్పకుండా తీసుకోవాలి. టీనేజ్లో ఉన్న పిల్లలు బరువు ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం కీలకమైంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అల్పాహారం బాగా దోహదం చేస్తుంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఉదయమే తగినంత అల్పాహారం తీసుకోవాలని పలు అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. రాజులాగా బ్రేక్ఫాస్ట్, యువరాజులాగా భోజనం, భిక్షగాడిలాగా రాత్రి భోజనం చేయాలనేది ప్రసిద్ధి నానుడి. బ్రేక్ఫాస్ట్ లైక్ అ కింగ్, లంచ్ లైక్ అ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ అ పాపర్ అనేది ఒక స్టేట్మెంట్. దానికి కారణం మీరు రోజులో అల్పాహార సమయంలో సమర్థవంతంగా ఎన్ని క్యాలరీలు కోల్పోతున్నారో తెలుస్తుంది. రోజులో మీరు తీసుకునే ఆహారంలో అత్యంత ప్రధానమైంది. ఇది రాత్రంతా ఏవీ తినకుండా ఉన్నా తరువాత శరీరానికి శక్తినిచ్చి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అల్పాహారంలో ఫైబర్, ప్రోటీన్, తక్కువ కొవ్వు కలిగి ఉన్న అధిక కార్బోహైడ్రేట్ మిశ్రమాన్ని తీసుకోవడం అవసరం. ఈ కార్బోహైడ్రేట్లు ఎంతో సంతృప్తినిచ్చి చాలా నిదానంగా అధిక శక్తినిస్తాయి. బ్రేక్ఫాస్ట్తో ఒక తాజా పండుని తినడం మంచిది. అల్పాహారం రోజులో అవసరమైన పౌష్టికాలలో 1/3 వంతు, అంటే 1/3 పార్ట్ పౌష్టికాలు అందిస్తుంది. ఇది తినని వారు వారి భోజనంలో ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా వరకు విటమిన్ సి, డి, కాల్సియం, ఐరన్, ఫైబర్ కలిగి ఉండాలి. మెదడుకు గ్లూకోజ్ యొక్క నిరంతర సరఫరా అవసరం. ఎవరైతే బ్రేక్ఫాస్ట్ తినరో వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల చిల్డ్రన్ అండ్ అడల్ట్స్లో కూడా ఏకాగ్రత సమస్య, పరిష్కరించుకునే సామర్థ్యం, మానసిక స్థైర్యం, జ్ఞాపక శక్తి, బుద్ధి అభివృద్ధి చెందుతాయని సాంకేతికంగా నిరూపించబడింది. మీ శరీరాన్ని, మెదడును రీఛార్జ్ చేయాలంటే మీరు చేసే ప్రతి పనిలో ఎంతో సమర్థత కలిగి ఉండాలి. అల్పాహారం తినకపోతే బరువు తగ్గుతారని కొంతమంది నమ్ముతారు. అది నిజం కాదు మై డియర్ ఫ్రెండ్స్. బాడీ బేసల్ మెటబాలిక్ రేట్ను తగ్గించడం ద్వారా శక్తిని పరిరక్షించుకోవడంలో ఎంతో సామర్థ్యతను కలిగి ఉంటుంది. అన్నిటికంటే అతి కష్టమైంది బరువు తగ్గడం. తరచుగా భోజనం మానేయడం అనేది మరుసటి రోజు అతిగా తినడానికి దారితీస్తుంది. చాలా ఆకలి వేయడం వల్ల అదుపు తప్పి తినడం జరిగి దానికి ఫలితంగా సరైన అల్పాహారం తీసుకోవడానికి బదులుగా అధిక క్యాలరీలను తీసుకుంటాం. అల్పాహారాన్ని మానేయడం వల్ల ఒబేసిటీ రావడానికి గట్టి లింక్ ఉందని మీకు తెలుసా? బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని టిప్స్ చేతన్ ఇప్పుడు మీకు ఇస్తాడు. అవేంటో కొంచెం కేర్ఫుల్గా వినండి. రవ్వ ఇడ్లీ దోశ సాంబార్తో, ఆరెల్స్ బ్రెడ్, ఎగ్స్, మిల్క్, వెజిటబుల్స్, చపాతీ, రైతా, పొంగల్, ఉప్మా,

పోహ అటుకులు అవే అండి. అలాగే రాగి మాల్ట్ ఇవన్నీ కూడా చాలా మంచి సబ్స్టిట్యూట్స్ అన్నట్టు. అంతేకాకుండా ముసేలి, ఓట్స్, మొలకలు ఇటువంటి అల్పాహారం ప్రతిరోజు మీ శరీరానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడంతో ప్రారంభించండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ హెల్తీ మెసేజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓన్లీ విత్ ద ప్రామిస్ టు గెట్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్, బాయ్.

0: ఈ ప్రోగ్రాం పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: రాహు మూవీ నుంచి సుచిత్రరామ్ పాడినటువంటి ఈ పాటకి శ్రీనివాస మౌళి సాహిత్యం, ప్రవీణ్ లక్కరాజు సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:53 అయింది. ఈరోజు సాయంత్రం 7:15 ఇది మనం చట్టం కార్యక్రమంలో మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు అనుమతులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం వింటారు. అలాగే ఈరోజు సాయంత్రం 7:30 జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, రచనా వ్యాఖ్యానం ఆర్జే పవన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: మేము ఫేమస్ మూవీ నుంచి రాహుల్ సిబ్లిగంజ్ పాడినటువంటి ఈ పాటకి కళ్యాణ్ నాయక్ హనీ సారియా లిరిక్స్ అందించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మేలాడి మూవీ నుంచి హరిప్రియ పాడినటువంటి ఈ పాటకి శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసారభారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసారభారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష

0: విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్ధమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె, నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసేవారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యక్షులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్ట్రపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం

0: ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
1: आज से 99 साल पहले पहली बार एक ऑर्गेनाइज्ड रेडियो ब्रॉडकास्ट भारत में किया गया, तत्कालीन बम्बई, आज जिसे हम मुंबई के नाम से जानते हैं. और ये दिन हमारे लिए एक मौका है उस दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
0: ఇరవై మూడవ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. లవ్లీనా జూలై 31 జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి మొత్తం 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇవాల్టి ఇది మన చట్టం శీర్షికన మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ప్రాముఖ్యత ఎంత ఉంది, మరి ప్రజలు తమ తమ ప్రాంతాలలో మొబైల్ సిగ్నల్ తాలూకు సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి అనే అంశాలన్నీ మనకి కూలంకషంగా వివరించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హైదరాబాద్ విభాగం నుంచి సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి శ్యాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యాంబాబు గారు నమస్కారం అండి.
1: నమస్కారం
0: సార్. ముఖ్యంగా ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఏం చేయాలి?
1: శ్రోతలకు నమస్కారం అండి. ఎవరైనా ప్రజలు తమ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ సరిగా లేదు అంటే అక్కడ ఒక టవర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ టవర్ను ఏర్పాటు

0: చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారిని సంప్రదించి అక్కడ ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఆ ప్రాంతానికి టెలికామ్ కంపెనీలు, అంటే ఈ మొబైల్ సర్వీసెస్
1: ప్రొవైడ్
0: చేసే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థల యజమానితో మాట్లాడి వాళ్ళిద్దరూ రెంటల్ అగ్రిమెంట్ కానీ లేకపోతే కిరాయి ఒప్పందం అటువంటివి చేసుకొని అక్కడ టవర్ ఏర్పాటు చేస్తారు. ఆ టవర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు మొబైల్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ టవర్ పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో సిగ్నల్ పవర్ పెరగడమే కాకుండా ఆ స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆదాయ మార్గంగా కూడా ఉంటుంది.
1: మీరు అన్నట్టు ఇప్పుడు నేనుంటున్న ప్రదేశంలో సిగ్నల్ సరిగా లేదని డిఓటి వారిని సంప్రదించి ఒక దరఖాస్తు ఇచ్చాను. టెలికాం కంపెనీ వారు వచ్చారు, మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతం అంతటా వెతికారు, చూశారు, కనుక్కున్నారు, ఒక స్థలం సూటబుల్గా ఉందనుకున్నారు. కానీ వారు ముందుగా ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ స్థానంలో కానీ వాళ్ళ ప్రదేశంలో కానీ టవర్ పెట్టడానికి సుముఖత చూపించట్లేదు అని. అది మీరు అన్నట్టు రేడియేషన్ అనే అనుమానం కావచ్చు, భయం కావచ్చు, సరే అవేవీ లేవు అని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్ధారించింది కాబట్టి ప్రజలు ఏ భయాలకి అపోహలకి వెళ్లకుండా టవర్స్ పెట్టనివ్వచ్చు. మీరు అన్నట్టు అదొక ఆదాయ మార్గంగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇప్పుడు ప్రపంచం 4G 5G దాటి 6G వైపుకు ముందుకెళ్తుంది వేగంగా. ఈ 5G టవర్స్ నుంచి వెలువడే సిగ్నల్ పరిధి ఎంత ఉంటుంది? ఈ పరిధికి రేడియేషన్కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఇప్పుడు మనం దైనందిన జీవితంలో మొబైల్ టెలికామ్ కంపెనీలు 4G సర్వీసెస్ని 5G సర్వీసెస్ని మాత్రమే అందిస్తున్నాయి. 4G సర్వీసెస్తో పోల్చుకుంటే 5G సర్వీసెస్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వీడియోనో లేకపోతే ఒక ఫైల్నో లేకపోతే ఒక సినిమానో ఒక సీరియల్నో వెబ్ సిరీస్నో ఏదో ఒకటి చూడాలంటే మనకి అది చాలా వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ జరగాలి. అదే 4G పోల్చుకుంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది, మధ్య మధ్యలో బఫరింగ్ కూడా అవుతుంది,
1: ఆగిపోయే అవకాశం
0: కూడా ఉంటుంది. అదే 5G విషయానికి వస్తే సినిమా మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు సినిమా కూడా డౌన్లోడ్ అయిపోతుంది, లేకపోతే ఆ వెబ్ సిరీస్ కూడా మనకి అందుబాటులోకి వస్తుంది. ఎక్కడ బఫరింగ్ లేకుండా ఎటువంటి ఆగిపోకుండా
1: అంతరాయం లేకుండా చూసుకోవచ్చు.
0: అయితే 4G కవరేజ్ 500 మీటర్ల వరకు ఉంటే 5G కవరేజ్ ఓన్లీ 300 మీటర్స్ 200 మీటర్స్కే పరిమితమై ఉంటుంది. సో టెక్నాలజీ 4G నుంచి 5G వెళ్లే కొద్దీ, అట్లాగే 5G నుంచి 6G వెళ్లే కొద్దీ దాని కవరేజ్ పరిధి తగ్గుతుంటుంది కాబట్టి టవర్స్ కూడా ఎక్కువ అవసరం అవుతాయి. ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఉండాలి అంటే మన వాయిస్ కాల్స్ మాట్లాడాలన్నా లేకపోతే డేటా సర్వీసెస్లో అందుకోవాలన్నా పంపించాలన్నా మనకి కవరేజ్ అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా ఉండాలంటే 4G నుంచి 5G వెళ్ళాలి, 5G నుంచి రేపు రాబోయే కాలంలో 6G కూడా వస్తుంది. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఈ అన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్దేశించిన రేడియేషన్ ప్రమాణాలకు లోబడి మాత్రమే పనిచేయాలి. దాన్ని నిర్ధారించడానికి ప్రతి స్టేట్ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క శాఖ ఉంటుంది. ఆ శాఖ వారు మేము ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మేము హైదరాబాద్లో ఉంటాం. మేము దానిని ఏ టవర్ నుంచి ఎంత రేడియేషన్ వెలువడుతోంది, అవి ప్రమాణాలకు మించి లోబడి ఉందా లేదా అనేది మేము నిర్ధారించుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 34,000 టవర్లు ఉన్నాయి. ఈ 34

0: ఎవరైతే ఆ టవర్స్ను వాడి సర్వీసులు అందజేస్తున్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి ఎప్పటికప్పుడు ఈ రేడియేషన్ వాల్యూ మీద మాకు వాళ్ళు ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. స్వయం ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తారు. సమర్పించినప్పుడు అది మేము చెక్ చేసి అది ఉందా లేదా అని నిర్ధారించుకుంటాం. అదే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి సంవత్సరము అంటే 105 టవర్స్ ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తాం. ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి దాన్ని ఆ ప్రమాణాలకు లోబడి పనిచేసేలాగా సవరించమని వాళ్ళకి దానితో పాటు పెనాల్టీ కూడా వేసి సవరించమని చెప్తాం. ఆ పెనాల్టీ 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటుంది.
1: అబ్బో
0: సో మినిమం 20 లక్షల్లో పెట్టి ఏ ఆపరేటర్ కూడా వాళ్ళకి వచ్చే ఆదాయానికి ఈ కట్టే పెనాల్టీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భారత ప్రభుత్వం విధించిన పరిమితులకు లోబడే ఆ సర్వీసులను అందజేస్తారు.
1: మీరు అన్నట్టు ఇప్పుడు 4G నుంచి 5G కి వెళ్ళడంతో ఎక్కువ వేగాన్ని డేటా ట్రాన్స్ఫర్లో అందించడం కోసం దాని పరిధి తగ్గి దాని కవరేజ్ ఉంటుందన్నారు. మరి అలా తగ్గినప్పుడు ఇంకెక్కువ మొబైల్ టవర్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది కదా.
0: అవునండి, మొబైల్ టవర్స్ అవసరం అవుతాయి. మొబైల్ టవర్స్ అవసరమైనంత మాత్రాన టవర్స్ ఒక ప్రాంతంలో అంతకుముందు 5 ఉండి ఇప్పుడు 6కో 7కో వెళ్ళినంత మాత్రాన వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఉంటుంది ప్రజల్లో. కానీ అక్కడ 5 ఉన్నా 10 ఉన్నా అన్నిటినీ కలిపి ఆ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే కొత్త టవర్ని పెడతారు. ఆ టవర్ కూడా ఈ
1: మళ్ళీ
0: ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే దాన్ని అనుసరించే ఆ టవర్ని నిర్మిస్తారు.
1: బాగుంది శాంబాబు గారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి రాష్ట్ర రాజధానిలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారి కార్యాలయం ఉంటుంది. ప్రజల్లో ఎవరికైనా ఇంకేమైనా అనుమానాలు భయాలు ఉంటే వారు మిమ్మల్ని సంప్రదించి, లేదా వారికి సిగ్నల్ సరిగా లేదు, వారికి టవర్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అయితే నగరాలతో పాటు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు కూడా ఏ ఒక్క అభివృద్ధికి తీసిపోకూడదని భారత ప్రభుత్వం గౌరవ ప్రధాని మోదీ గారి హయాంలో అటు ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కావచ్చు, ఇటు మొబైల్ టవర్ సేవలు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఈ మొబైల్ వాడకం చాలా పెరిగింది, ముఖ్యంగా ఇంటర్నెట్ వల్ల. మరి అక్కడ టవర్స్ విస్తరణ, దాని తాలూకు అపోహలు, ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు?
0: ఈ భారత ప్రభుత్వం ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతమైనా లేకపోతే పట్టణ ప్రాంతమైనా అందరికీ ఒకే రకమైన సేవలు, అటు వాయిస్ కాల్స్ అవనివ్వండి, డేటా కాల్స్ అవనివ్వండి, డేటా సర్వీసులు అవనివ్వండి, ఇవి పట్టణ ప్రాంతాల్లో ఎంతవరకు మనం అందిస్తున్నామో, ఏ ప్రమాణాలని అనుసరించి ఎంత నాణ్యతతో మనం అందిస్తున్నామో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే నాణ్యతతో అందించాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు 2G ఉండేది, 3G ఉండేది, వాటి స్పీడు చాలా తక్కువ ఉండేది. ఏది చూడాలన్నా బఫరింగ్ ఉండేది. ఒక్కొక్కసారి సపోజు ఏదో ఒక యూనివర్సిటీకో ఒక కాలేజీకో మన పిల్లవాడు లేకపోతే అబ్బాయో అమ్మాయో ఏదైనా అప్లికేషన్ పెట్టాలని ఇంటర్నెట్ ఓపెన్ చేసి 2G ద్వారా కానీ 3G ద్వారా కానీ ప్రయత్నిస్తే ఆ అప్లికేషన్ మధ్యలోనే డౌన్లోడ్
1: అయిపోయింది.
0: అవ్వడం ఆగిపోయేది. మనం చాలా ఆందోళన చెందేవాళ్ళం. అదే ఇప్పుడు అమెరికాలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే ఆముదాల వలసలో ఉన్న యూనివర్సిటీ అయినా లేకపోతే నిజామాబాద్ లో ఉన్న యూనివర్సిటీకి అయినా ఏ యూనివర్సిటీకి అయినా సరే మనం 4G గానీ 5G గానీ మొబైల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత 5-10 నిమిషాల్లోనే మనం సమాచారం రెడీగా ఉంటే గనక సమర్పించగలుగుతున్నాం. అంటే మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, అలా అని మనం ఇబ్బందులు పడకుండా టెన్షన్ ఫ్రీ వాతావరణంలో మనం ఈ సర్వీసులు టెక్నాలజీ పెరిగి ఈ మొబైల్ సర్వీసెస్ బలమైన నెట్వర్క్ గా ఏర్పడినప్పుడు దానివల్ల మనకి ప్రజలకు సహాయంగానే ఉంటుంది. కానీ దానివల్ల అవరోధం కానీ లేకపోతే ఆరోగ్యానికి హానికరం కానీ అని అపోహ చెందవలసిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు. ఇంతేకాకుండా మేము ఇప్పుడు ప్రతి భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 29 శాఖలు ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ తరఫున. మేము ఏ బిల్డింగ్లో ఉంటామో ఆ బిల్డింగ్ పైన టవర్ ఉంటుంది. ప్రతి ఆఫీసులోనూ 50 నుంచి 60 మంది సిబ్బంది పనిచేస్తుంటారు, ఉన్నతోద్యోగులు అవనివ్వండి లేకపోతే కింది స్థాయి వరకు. అందరూ కూడా 20-30 ఏళ్ల సర్వీసు పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు పర్సనల్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి హాని జరిగిందని ఎక్కడా
1: ఇంతవరకు లేదు.
0: ఇంతవరకు సమాచారం లేదు. నేనే ఉన్నా, నేనే 25 ఏళ్ల నుంచి ఈ టవర్ చుట్టూ తిరుగుతున్నా. నన్ను చూస్తే మీరు అయ్యో మీకు ఇంత వయసు ఉందా అని అనుకోరు అసలు. మరి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కాబట్టి ఇది టవర్ వల్లే వచ్చింది అని అపోహ మాత్రం పడవద్దు.
1: బాగుంది శాంబాబు గారు. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో భారత ప్రభుత్వం దేశమంతటా ఒకే విధంగా ఉండాలి ఈ సేవలు అని విస్తరిస్తున్న తరుణంలో

0: మరి ఇప్పుడు పెరుగుతున్న సాఫ్ట్వేర్ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, వారు సెలవులకు హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పనిచేయగలిగేలాగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళకు కుదిరిన రోజులు ఆఫీసులో గనక అనుమతి లభిస్తే ఇంటి దగ్గరే కూర్చొని గ్రామీణ ప్రాంతమైనా నగరమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మరి అలా అన్ని ప్రాంతాల వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలిగేలాగా లేదా అక్కడ అంతే స్పీడ్గా మీరు అన్నట్టు ఆ 5G సేవలు అందించగలగడానికి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? మరి ఈ 5G టవర్స్ కావచ్చు, రేపటి నాడు రాబోయే 6G సాంకేతికత కావచ్చు, దానికి ఇంకా ఈ టవర్స్ విస్తరణ ఎంతవరకు జరగాల్సిన అవసరం ఉందంటారు?
1: ఈ వ్యాప్తిలో భాగంగా యాక్చువల్గా టవర్స్ ఎక్కువే అవసరం అవుతాయి టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఎందుకంటే దాని పరిధి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ సర్వీసుల నాణ్యత సరిగా ఉండాలి అంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఆ టవర్స్ ఎక్కువ అవసరమైనందువల్ల దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అని అపోహ చెందవలసిన అవసరం అయితే లేదు. 100కి 100% అపోహ చెందవలసిన అవసరం లేదు. అయితే ఏమిటంటే, ప్రజలు ఏదో అది అనాథరైజ్డ్ యూట్యూబ్ వీడియో కానీ లేదా వెబ్సైట్లలో కానీ ఏదో ఒక వీడియోను చూసి దాన్ని అపోహలు పెంచుకుంటున్నారు చాలామంది. అటువంటి అపోహలు మాత్రం దయచేసి పెంచుకోవద్దు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఏది మొబైల్ సేవల గురించి కానీ, మొబైల్ పరికరం నుంచి మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ వలన కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడానికి భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్ యొక్క వెబ్సైట్ని దానిలో పొందుపరిచిన సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోండి. అది తెలుసుకోవాలంటే www.dot.gov.in ఇదొక వెబ్సైటు. ఇంకొకటి www.tarangsanchara.gov.in, ఈ రెండు వెబ్సైట్లలోనూ ఈ సమాచారం పొందుపరిచి ఉంటుంది. కాబట్టి దాని నుంచి అధికారికంగా ఉన్న సమాచారాన్ని మాత్రమే మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అనధికారికంగా వచ్చిన యూట్యూబ్లో వీడియోలు కానీ వెబ్సైట్లు కానీ ఎవరైనా చెప్పిన విషయాలను నమ్మి కానీ మీరు అనవసరంగా మీ ప్రశాంతతని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దైనందిన జీవితంలో ఈ మొబైల్ అనేది మనకు ఒక శరీర అంగాల్లో ఒక అంగంగా మారిపోయింది. అది మీ అందరికీ తెలుసు. మీ తెలిసిన విషయాన్ని ఇది మనం విడలేము, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే మనం ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక బిచ్చుకుందా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతు ఉంటారు. ఆ రైతుకి రైతు భరోసా సహాయం అందాలి. రైతు భరోసా సహాయం అందాలి అంటే ఆ రైతు యొక్క మొబైల్ బ్యాంకుకి అనుసంధానమై ఉండాలి. బ్యాంకుకి అనుసంధానమై ఉండి ఈ రైతు భరోసాకు సంబంధించిన సహాయం అందాలి అంటే అది దానికి సిగ్నల్ సరిగ్గా ఉండాలి, దానికి డేటా సరిగ్గా ఉండాలి, ఈ టవర్ కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మీకు రైతు భరోసా సహాయం మీ బ్యాంకులో జమ అవుతుంది. అదే కాకుండా ఆధార్తో అనుసంధానించిన ఆధార్ సేవలు కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సేవలను కానివ్వండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పండ్లు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు
0: స్కానర్స్
1: మొత్తం అందరూ కూడా ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అంటున్నారు. మనం కూడా డబ్బులు మర్చిపోయాం. ఈ పేపర్ కరెన్సీ అనేది తొందరలోనే మాయమైపోవచ్చు. ఎందుకంటే 5 రూపాయలకి, 2 రూపాయలకి, 10 రూపాయలకి, 100 రూపాయలకి కూడా
0: దొరకట్లేదు.
1: చిల్లర దొరకట్లేదు కూడా. సో కాబట్టి మీరు ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే సిగ్నల్ చక్కగా ఉండాలి. సిగ్నల్ చక్కగా ఉండాలంటే టవర్స్ ఎక్కువ అవసరం అవుతాయి. ఎక్కువ టవర్స్ అవసరమైనవి కాబట్టి రేడియేషన్ చాలా మనకు హానికరం అవుతుందేమో, ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని అపోహ చెందద్దు. దీన్ని సరిచూడడానికి కొన్ని కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖ మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ శాఖ. కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే కానీ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ ప్రమాణంలోనూ ఉంటుందని నమ్మి మీరు ప్రశాంతంగా నిశ్చింతగా మీరు ఫోన్ వాడుకోవచ్చు.
0: చాలా బాగుంది శ్యాంబాబు గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇది
3: ఇంతవరకు ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ విషయంలో పాటించే ప్రమాణాలు, అనుమతులు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సహాయ సంచాలకులు శ్రీ పి శ్యాంబాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రచన, వ్యాఖ్యానం

0: 지 법은
1: నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు నా గొంతు మీ దగ్గరికి రావడానికి ఎలాంటి స్క్రీన్ అవసరం లేదు, చూడడానికి ఎలాంటి వీడియో అక్కర్లేదు. గాలిలో ప్రయాణించే ఒక చిన్న ఫ్రీక్వెన్సీ మీ ఇంట్లోనో కార్లోనో లేదా మీ ఇయర్ ఫోన్స్లోనో నన్ను నేరుగా మీతో మాట్లాడిస్తుంది. అదే కదా రేడియో మ్యాజిక్. ఈరోజు జూలై 23, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. మన జీవితాల్లో ఎన్నో దశాబ్దాలుగా భాగమైన రేడియో ప్రయాణాన్ని గుర్తు చేసుకునే ఒక ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 99 సంవత్సరాల క్రితం, అంటే జూలై 23, 1927, బాంబేలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ అధికారికంగా మన దేశంలో మొదటి రేడియో స్టేషన్ని ప్రారంభించింది. అప్పట్లో దూరంగా ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ట్రైన్లోనూ లేదా టెలిగ్రామ్ ద్వారానూ వార్తలు వచ్చేవి. అలాంటి రోజుల్లో ఇంట్లో ఒక చిన్న చెక్క పెట్టెలో నుంచి మనుషుల గొంతు, లైవ్ మ్యూజిక్ వినిపించేసరికి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇట్ వాస్ నథింగ్ షార్ట్ ఆఫ్ మ్యాజిక్. ఈరోజు మన షోలో ఒక సాధారణ చెక్క పెట్టెల ప్రారంభమైన రేడియో ఈ 9 దశాబ్దాల్లో వాయిస్ ఆఫ్ ద నేషన్గా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం.

1927లో రేడియో ప్రయాణం మొదలైంది. కానీ ఐబీసీకి స్టార్టింగ్లోనే లాసెస్ రావడం వల్ల విత్ ఇన్ 3 ఇయర్స్ దీన్ని క్లోజ్ చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ 1930లో దీన్ని టేక్ ఓవర్ చేసి ఇండియన్ స్ట్రేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా మార్చింది. ఆ తర్వాత 1936లో దీనికి ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టారు. అప్పట్లో రేడియో అంటే ఒక పెద్ద రాయల్ సింబల్. డ్రాయింగ్ రూమ్లో ఒక పెద్ద వుడెన్ రేడియో ఉండేది. ఆన్ చేసిన వెంటనే తిప్పే నాబ్ నుంచి వచ్చే ఆ లైట్, చిన్న స్టాటిక్ శబ్దం, అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే రేడియో కేవలం పాటలు, వార్తలకు మాత్రమే పరిమితం కాలేదు. మన స్వాతంత్ర పోరాటంలో రేడియో ఒక కీలక పాత్ర పోషించింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం న్యూస్ పేపర్స్ మీద బ్యాన్ విధించింది. మన నేషనల్ లీడర్స్ అందరినీ జైల్లో పెట్టింది. ఆ సమయంలో ఉషా మెహతా ఇంకొందరు ఫ్రీడమ్ ఫైటర్స్తో కలిసి ఓవర్ నైట్ కాంగ్రెస్ రేడియో పేరుతో ఒక సీక్రెట్ రేడియో స్టేషన్ ప్రారంభించింది. బ్రిటిష్ పోలీసులకు దొరకకుండా రోజు తమ ట్రాన్స్మిటర్స్ని వేరువేరు ప్రదేశాలకు మారుస్తూ బ్రాడ్కాస్ట్ చేసేవారు. ఉషా మెహతా గొంతు రేడియోలో వినబడగానే ప్రజలందరికీ ఒక కొత్త జోష్ వచ్చేది. దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకి తెలిసేది. రేడియో అంటే కేవలం ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అదొక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అందరూ నమ్మడం స్టార్ట్ చేశారు.

August 15th, 1947 మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ సందర్భంలో కూడా రేడియో ఒక కీలక పాత్ర వహించింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన చారిత్రాత్మకమైన ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ను దేశ నలుమూలలకు చేర్చింది ఈ రేడియోనే. ఇండిపెండెన్స్ నాటికి ఇండియాలో కేవలం 6 రేడియో స్టేషన్స్ ఉండేవి. ఢిల్లీ, బాంబే, కల్కటా, మద్రాస్, లక్నో, ఇంకా తిరుచిరాపల్లి. కానీ మన దేశం చాలా పెద్దది, ఎన్నో భాషలు, ఎన్నో యాసలు, దాంతోపాటు చాలామంది చదువురాని వాళ్ళు. అలాంటి టైంలో వందల కోట్ల ప్రజలతో ఎన్నో వేరువేరు భాషల్లో ఎలా మాట్లాడాలి? దీనికి సమాధానమే రేడియో. 1956 భారత ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియోకి ఆకాశవాణి అనే పేరు పెట్టింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే మోటోని ఎంచుకున్నారు. అంటే ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని. ఆ రోజుల్లో రేడియో ప్రసారాలు ఎలా మొదలయ్యావో గుర్తుందా? పొద్దున్నే వయలిన్ తంబురత వచ్చే ఆ సిగ్నేచర్ ట్యూన్, అదొక డివైన్ ఫీలింగ్. ప్రతి ఇంట్లోనూ అదే మార్నింగ్ అలారం. ఆ తరువాత 1957లో వివిధ భారతి ప్రారంభమైంది. అబ్బో, వివిధ భారతి తెచ్చిన వినోదం అంతా ఇంతా కాదు. హవామహల్, సంగీత్ సరిత, అమీన్ సయానీ గారు హోస్ట్ చేసిన బినాకా గీత్మాల, క్లాసిక్స్. అమీన్ సయానీ గారు ఆయన ఎనర్జెటిక్ అండ్ వెల్వెటీ వాయిస్తో బెహనో ఆర్ భాయ్యో అని అనగానే రోడ్ల మీద జనాలంతా ఆగిపోయేవారంట. టీ స్టాల్స్లో క్యూలు కట్టి మరీ ఒక ఎక్సైట్మెంట్తో వినేవాళ్ళంట. ఈ వీక్ ఏ సినిమా పాట నంబర్ వన్ స్పాట్లో ఉంటుందని తెలుసుకోవడానికి అందరూ కుతూహలంగా వెయిట్ చేసేవారు. రేడియో కేవలం కల్చర్ని చూపించడం మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒక కల్చర్ని క్రియేట్ చేసింది, మనల్ని అందరినీ ఒక్కటి చేసింది.

రేడియో అంటే కేవలం పాటలు వినోదం మాత్రమే కాదు, మోడర్న్ ఇండియాని బిల్డ్ చేయడంలో ఈ రేడియో పాత్ర చాలా ఉంది. 1960s and 70s ఇండియాలో సివియర్ ఫుడ్ షార్టేజెస్ ఉన్న టైం అది. గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన టైం కూడా అదే. మన రైతులను ఎడ్యుకేట్ చేద్దామని ఆకాశవాణి కృషి చర్చ అనే రూరల్ బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. పంటలు ఎలా పండించాలి, ఎలాంటి విత్తనాలు వాడాలి, వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉందో అని తెలుసుకోవడానికి రైతులందరూ ప్రతిరోజు సాయంత్రం రేడియో ముందే కూర్చునేవారంట. శాస్త్రవేత్తలు చెప్పే సలహాలు విని పంటలు బాగా పండించేవారు. రేడియో లిటరలీ హెల్ప్డ్ ఫీడ్ ద నేషన్.

ఇంకా న్యూస్ ఛానల్స్ రాకముందు మన ప్రజలకు ఉన్న ఒకే ఒక్క న్యూస్ సోర్స్ రేడియో మాత్రమే. రోజు 8 గంటలకు హిందీ న్యూస్, 9 గంటలకు ఇంగ్లీష్ న్యూస్ అండ్ రీజనల్ బులెటిన్ కోసం ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళు. మెవెల్ డీమెలో, దేవకీ నందన్ పాండే, రాము దామోదరన్ లాంటి వాళ్ళు న్యూస్ని ఒక అథారిటీ, క్లారిటీ అండ్ న్యూట్రాలిటీతో చెప్పేవాళ్ళు. అందుకే వాళ్ళు చెప్పే న్యూస్కి అంత వెయిట్ ఉండేది. 1962, 1965 and 1971 వార్స్ టైంలో నిజమైన న్యూస్ తెలుసుకోవడానికి రేడియోనే ముఖ్యమైన ఆధారం. అంతెందుకు, ఇప్పుడు కూడా సైక్లోన్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఎర్త్ క్వేక్ లాంటి న్యాచురల్ డిజాస్టర్స్ ఏవి వచ్చినా, పవర్ లైన్స్ కట్ ఆఫ్ అయ్యి, ఫోన్ నెట్వర్క్స్ పోయి ఉండే సిచ్యువేషన్స్లో బ్యాటరీతో నడిచే రేడియో ట్రాన్సిస్టర్స్ మాత్రమే బయట ప్రపంచానికి మనతో కలిపి

టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది. టీవీస్, ఇంటర్నెట్ అండ్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు చాలామంది రేడియో పని అయిపోయింది అనుకున్నారు. కానీ రేడియో తగ్గేదేలా అని తనని తాను కొత్తగా మార్చుకుంది. 2000s ప్రైవేట్ ఎఫ్ఎం రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఎఫ్ఎం రేడియోస్ ఒక కొత్త జోష్ తెచ్చింది. రేడియో జాకీస్ లోకల్ సెలబ్రిటీస్గా మారారు. కార్ డాష్బోర్డ్స్లో, సిటీ ట్రాఫిక్లో మనకి కంపానియన్గా రేడియో మారింది. దాంతోపాటు కమ్యూనిటీ రేడియో వచ్చింది. గ్రామాల్లోని రైతులు, మహిళలు వాళ్ళ లోకల్ భాషలో వాళ్ళ ఊరి విషయాలు మాట్లాడుకోవడానికి రేడియో ఒక వేదికగా మారింది. ఇంత టెక్నాలజీ వచ్చి ఓటీటీస్, యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చినా కూడా రేడియో ఇంకా ఎలా సర్వైవ్ అవుతుంది? దీని సీక్రెట్ ఏంటి? ద ఆన్సర్ లైస్ ఇన్ ద యునీక్ సైకాలజీ ఆఫ్ ద హ్యూమన్ ఇయర్. టెలివిజన్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ డిమాండింగ్. దే డిమాండ్ యువర్ టోటల్ విజువల్ అటెన్షన్. మన పనులన్నీ మానుకొని కంప్లీట్ ఫోకస్తో చూడాలి. కళ్ళు చేతులు వేరే పని చేయలేవు. కానీ రేడియో అలా కాదు. మీరు వంట వండుతూ, కార్ డ్రైవింగ్ చేస్తూ, పొలాల్లో పనిచేస్తూ, లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వినొచ్చు. మేబీ అందుకే అనుకుంటా పాడ్కాస్ట్కి ఈ రోజుల్లో ఇంత డిమాండ్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మన మోడర్న్ డే పాడ్కాస్ట్ రేడియోకి ఒక స్పిరిచువల్ డిసెండెంట్ అని చెప్పుకోవచ్చు. సో స్క్రీన్స్ వల్ల వచ్చే స్ట్రెస్, నోటిఫికేషన్ గోల లేని ప్రశాంతమైన ప్రపంచం రేడియో. అందుకే ఇది ఎప్పటికీ బోర్ కొట్టని ఒక బెస్ట్ కంపానియన్.

ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా రేడియో ప్రసారాల వెనుక ఉన్న ఇంజనీర్స్, అనౌన్సర్స్, ఆర్జేస్ అండ్ అదర్ టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ఆ వెరీ హ్యాపీ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. వాళ్లే కాదు, రేడియో వింటున్న మన లిస్నర్స్కి కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే వినే చెవి లేకపోతే గాలిలో ప్రసారమయ్యే శబ్దానికి అర్థం లేదు కదా.

ఇంతవరకు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం ఆర్జే పవన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70% ఎస్ఐఆర్ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రక్షాళన పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందని, అలా జరగకుండా ఉండేందుకు బీఎల్ఓలను పెట్టామన్నారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి కాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప

మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడమే కాకుండా రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం అందరి బాధ్యతన్నారు. గురుకుల విద్యా సంస్థలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సరూర్ నగర్ పాఠశాలలో తనిఖీ చేసి వెల్కమ్ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, పోషకాహారం, మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇండియా కూటమి నేతలు, ఎంపీలు ర్యాలీగా రాజ్ఘాట్కు బయలుదేరారు. అక్కడ నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నేతలు నివాళి అర్పించనున్నారు. విద్యార్థులంతా కొన్ని రోజులుగా రోడ్లపైనే ఉన్నారని, వారికి మద్దతుగా తాము ఉంటామని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని విపక్షాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలను పరిష్కరించేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. నిరసనకారులకు అనువైన సమయంలో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకుందామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. భారత్తో జరుగుతున్న తొలి T20 మ్యాచ్లో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. వెస్లీ మద్వీరా 39, మరుమాని 27, ర్యాన్ బర్ల్ 26 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శివం దూబే, రవి బిష్నోయ్ చెరో వికెట్ తీశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ట్యూన్ చూశారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ల సమయం 8:04:22 దాటింది. అంటే సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయే మీమ్స్, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వైరల్ రీల్స్, అస్సలు తగ్గని క్రేజీ ట్రెండ్స్, నెట్ ఇంట్లో హల్చల్ చేస్తున్న ఆ క్రేజీ ముచ్చటతో మీకోసం రెడీ మన ఫేవరెట్ షో
1: కొంచెం మస్తీ బోలెడంత మజా.
0: మజా మజాగా ఉండే ఆ విషయాలు తెలుసుకునే ముందు అదిరిపోయే పాట విదాం.

0: ते मिनिमम इटा उंडाला.
1: లైఫ్ అంటే మినిమం ఎట ఉండాలా.

ఉండాలంటే చాలా పైసలు సంపాదించాలా ముందుగా. రైట్, F3 నుంచి వండర్ఫుల్ ట్రాక్ రాహుల్ సూర్యకాంత్ గీత మాదిరి పాడినటువంటి పాట కాసల శ్యామ్ సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో అదిరిపోయే పాట విన్నాం కదా, మరి అదిరిపోయే మాటలు కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: कंचम मस्ती बोलडंत मजा मस्ती मजा विंटनारू ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगु।
2: జనరల్ గా మనం కెఫేకి వెళ్తే దేనికి బిల్ కడతాం, దేనికి పెడతాం? చాయ్, కాఫీ, మలాయ్, బన్కి కదా. కానీ అసలు మనం తాగే కాఫీ చాయ్లు ఫ్రీగా వస్తే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఓన్లీ మనం అక్కడ గడిపే సమయానికి మాత్రమే బిల్లు కట్టే ఒక ఆప్షన్ ఉంటే అబ్బా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వినడానికి సరదాగా ఉందనుకోండి. అంతేకాకుండా నిజంగానే అలాంటి కెఫే ఒక దగ్గర ఉంది. ఎక్కడ అంటే మహారాష్ట్రకు చెందిన వందితా పురోహిత్ అనే ఒక సూపర్ ఉమెన్ ఆలోచన నుంచి పుట్టిన మోజీ టైమ్ కెఫే మరి ఒకటి స్టార్ట్ చేశారు. కొన్ని బిజినెస్లు ఫెయిల్యూర్స్ వచ్చినా తగ్గకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకునే స్పేస్ కోసం ఈ టైమ్ కెఫే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు వందిత పురోహిత్. ఇక్కడ గంటల చొప్పున పే చేస్తే చాలు, అన్లిమిటెడ్ టీ, కాఫీ, ఫ్రీ. యస్, ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, లైబ్రరీలో బుక్స్ చదువుకోవచ్చు.

సో ఈవెన్ మీ ఓన్ ఫుడ్ కూడా బాక్స్లో తీసుకోవచ్చు అనమాట. పాడ్కాస్ట్ స్టూడియోస్, ఈవెంట్ స్పేస్, అబో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అనమాట. అట్ ప్రజెంట్ పూణే నాగ్పూర్లో 3 బ్రాంచ్లు నడుస్తున్నాయి. ఇయర్లీ అప్ టు దాదాపుగా 2 crore సంపాదిస్తున్న వనిత గారు త్వరలోనే మన హైదరాబాద్ కూడా ఈ కాన్సెప్ట్ని తీసుకురాబోతున్నారట. మరి టైంకి వాల్యూ ఇచ్చే ఈ వెరైటీ ఐడియా మీకు ఎలా అనిపించింది? భలే ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఓ వైరల్ న్యూస్ అంతా కూడా నేను చెప్తాను మన మస్తీ మజాలో. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోద మ్యాగజీన్ నజీర్ పాడినటువంటి పాట రామజోగ శాస్త్రి సాహిత్యం దేవశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో శ్రీమంతుడు నుంచి మస్తు పాట చేస్తుంది స్టేట్యూ ఉండే

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: కొంచెం మస్తీ బౌలడంత మజా, మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
7: మస్తి మజా అంటే మస్తు మస్తు మాటలు కదా, ఎస్పెషల్లీ మైండ్ బ్లాంక్ చేసే మాటలు ఉంటాయి. మరి ఈరోజు ఒక మైండ్ బ్లాంకింగ్ అండ్ షాకింగ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాయి. ఏంటంటే, ఒక క్షణం ఆలోచించండి, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి, బాస్ నేను పలానా ఊరికి వెళ్తున్నా అని చెప్పారు అనుకోండి. కానీ ఆయన వెంటనే ఎదురు ప్రశ్నిస్తే ఏమని, అరే ఏ జిల్లాలో ఉన్న ఊరు, ఏ మండలంలో ఉన్న ఊరు అని అడిగితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈ క్వశ్చన్ ఎందుకు అని అంటే, ఒక ప్రాంతంలో ఒకే పేరుతో 2-3 ఊర్లు ఉండటం న్యాచురలే, కానీ ఒకటి కాదు 2 కాదు ఏకంగా ఒకే ఒక్క పేరుతో పక్కపక్కనే ఉన్న జిల్లాల్లో 6 వేరు ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అస్సలు GPS కి కూడా మైండ్ బ్యాక్ అయిపోయేలా ఉన్నటువంటి ఈ భౌగోళిక విచిత్రం మన తెలంగాణలోని నందగుండ సూర్యాపేట భువనగిరి చుట్టుపక్కల ఉన్నాయి. ఇంతకీ ఏంటా ఊరి పేరు అనేది మీకు తెలిస్తే నాకు తెలుస్తుంది కదా. 0402324 0852 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. ఒకవేళ తెలియదా ఈ పాట వినండి, ఈ పాటలో తప్పకుండా దానికి సంబంధించిన లీడ్ దొరుకుతుంది. స్టే ట్యూన్డ్.

0: గోవింద తిరుమల తిరుపతి వెంకటేష్ అంటూ బాగున్నారు ఆ మూవీ నుంచి. వండర్ఫుల్ ట్రాక్ ఉన్నారు. మనో పాడినటువంటి పాటకి దేవ మ్యూజిక్ కంపోజిషన్ చేశారు, రైట్? మరి ఈ పాట విన్న తర్వాత ఎస్ ఎస్ ఎస్ మీరు గెస్ చేసింది కరెక్టే. తిరుమలకి మరో అక్షరాలు యాడ్ చేయండి, తిరుమల గిరి వస్తుంది. ఇంతకీ తిరుమల గిరికి ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి అనే డీటెయిల్స్ కావాలి కదా, అవన్నీ కూడా చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: బోలెడంత మజా ఎప్పుడొస్తుంది? మంచి విషయం, ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నప్పుడు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఒకే పేరుతో, ఒకటి కాదు రెండు కాదు 6 ఊర్లు, ఒక 6 ఊర్ల పేర్లు ఒకటే ఒక పేరు ఉందన్నమాట. ఇది అంటే ఎస్పెషల్లీ ఎక్కడ ఉన్నది అంటే, తిరుమల అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రం, గిరి అంటే కొండ. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఈ పేరుతో నల్లగొండ సూర్యాపేట జిల్లా పరిధిలో ఏకంగా 6 ప్రాంతాలు ఉన్నాయి. అవేంటి ఒకసారి మనం చూస్తే, సూర్యాపేట జిల్లాలో తిరుమల గిరి పేరుతో ఒక పూర్తి మండల కేంద్రం ఉంటే, చివ్వెంల మండలంలో మరో తిరుమలగిరి గ్రామం ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మల రామారం మండలంలోని ఒక తిరుమలగిరి గ్రామం ఉంది. ఇక నల్లగొండ జిల్లాలో ఏకంగా 3 ఉన్నాయి. ఒకటి తిరుమలగిరి సాగర్ మండలం, ఒకటైతే నార్కట్పల్లి మండలంలో

ఒక గ్రామం, అలాగే పిఏ పల్లి మండలంలో మరో విలేజు తిరుమలగిరిగా ఉందన్నమాట. పూర్వం ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటం వల్ల ఆ స్వామివారి పేరే ఆ ఊళ్ళకు అలా స్థిరపడిపోయింది. కాలక్రమంలో జిల్లాలు మండలాలు మారినా ఆ ఆరు ఊళ్ళ పేర్లు తిరుమలగిరి పేరు మీద మాత్రమే ఉన్నాయి, అవి మాత్రం మరలదు. అది సంగతి విచిత్రంగా ఉంది కదా, ఇలాంటి విచిత్ర చిత్ర విచిత్రాలు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉండే చిత్ర విచిత్రాలన్నీ కూడా మేము ప్రతిరోజు 8 to 8:30 వరకు మస్తి మజలో వినిపిస్తాం. దానికోసం ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీలో జోషిని పెంచడానికి సెవెంత్ సెన్స్ నుంచి విజయప్రకాష్, కార్తీక్, శాలిని పాడినటువంటి పాట హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:32:14 దాటి అలా వెళ్ళిపోతుంది అంటే ఏకచిత్ర గీతాలకు టైం అయిందని కదా. జస్ మరి ఒకే సినిమాలో రకరకాల ట్యూన్స్ వింటే దిల్ భలే ఖుషి అవుతుంటుంది. ఏమంటే ఒక్కొక్క సినిమాలో పాట వింటాం కదా, ఒకే సినిమాలో వింటే మరింత దిల్ ఖుషి అవుతుంది. అలాంటి ఖుషి చేసే సినిమా పాటలు నేను తీసుకొచ్చాను ఈరోజు స్పెషల్లీ. అంటే ఈరోజు నేను వినిపించబోయే సినిమా ఏంటో తెలుసా? బాక్సాఫీస్ దగ్గర నవ్వుల వర్షం కురిపించి ఏంట్రా ఇదే ఈ రేంజ్ కామెడీ ఉందేంటి అని ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టించిన సినిమా అది. మన ఎనర్జెటిక్ స్టార్ రామ్ క్యూట్ బ్యూటీ జెనీలియా కాంబినేషన్లో వచ్చినట ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ రెడీ మూవీలో పాటలు ఈరోజు నేను మీకోసం వినిపిస్తాను. ముఖ్యంగా 2008లో వచ్చిన ఈ సినిమా అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు. మరి ఈ సినిమాలో సక్సెస్ వెనుక ఉన్నటువంటి ఈ సీక్రెట్ ఏంటి, కథలో ఉన్న మ్యాజిక్ ఏంటి అన్నీ చెప్తా. కానీ అంతకంటే ముందు ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఒక్క ముఖ్యమైన పిల్లర్ ఉంటుందబ్బా, అదే మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్. ప్రతి పాట కూడా ఒక చార్ట్ బస్టర్, ప్రతి సీన్కి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. మీ ఎనర్జీని పీక్స్కి తీసుకెళ్ళడానికి దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్నారు. మరి మీరు రెడీనా, రెడీనా లేదా?

0: హీరో క్యారెక్టర్ ఎనర్జీని యాటిట్యూడ్ ని పీక్స్ లో చూపించే ట్రాక్ ఇది. సిరివెన్నెల గారి పవర్ఫుల్ సాహిత్యం కార్తిక్ వైస్ సినిమాకి ఈ పాటకి మంచి ఊపునిచ్చాయి. ఇలాంటి ఊపునిచ్చే పాటలు ఇంకా ఇంకా ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా రెడీ మూవీ నుంచి వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8. నేను మీ ఆద్యసుడు రమేష్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. రెడీ మూవీ వండర్ఫుల్ ట్రాక్స్ వింటూ ఉన్నాం పాటతో. అంతే, గెట్ రెడీ అనే పాటతో ఎనర్జీ రీఛార్జ్ అయిపోయింది కదా. ఇప్పుడు రెడీ కథలోకి మనం ఒకసారి అలా తొక్కి చూస్తే, ఈ సినిమా కథ చాలా చాలా చాలా సరదాగా మొదలవుతుంది. హీరో చందు అంటే రామ్ తన ఫ్రెండ్ కోసం ఏమైనా చేసే టైప్ అనమాట. తన బావ కోసం మేనకోడలు లేపేసి ఇంటి నుంచి బయటపడతాడు అనమాట. అంటే తను తీసుకొని వెళ్ళిపోయి అక్కడి వరకు ఒక ఎత్తు అయితే, తన కాలేజీ ఫ్రెండ్ గూగుల్ గోపి లవర్ పెళ్ళి ఆపడానికి వెళ్ళి పొరపాటున పక్క ఫంక్షన్లో, అంటే పక్క ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పెళ్లిలోని పూజ అనే, అంటే హీరోయిన్ పూజ జెనిలియాని కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి మొదలవుతుంది అస్సలు రచ్చ. ఊళ్ళో ఉన్న విలన్లు పూజ వెనక పడడం, హీరో ఆమెను కాపాడడం. ఈ ప్రాసెస్లో అడవిలో ఇద్దరి మధ్య చిగురించి ఆకతాయి ప్రేమ. కథ చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ డైరెక్టర్ శ్రీను వైట్ల చేసినటువంటి స్క్రీన్ ప్లే మాయాజాలంతో ప్రేక్షకులకు అందరూ కూడా సీట్లకు అతుక్కుపోయి అలాగే చూడడం అనేది చేశారు. అంతేకాకుండా ఈ సినిమాలో పాటలు మరింత ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు శ్రీనివైట్ల మార్క్ సిచ్యువేషనల్ కామెడీతో సాగే సూపర్ అండ్ ఫన్నీ క్యాచీ సాంగ్ ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తూ ఉన్నాను. రామజోగి శాస్త్రి సాహిత్యంలో ఫ్రాంకో అండ్ ప్రియా పాడినటువంటి మస్తు పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. అయ్యో అయ్యో అయ్యో దానయ్య అంటూ స్టే ట్యూన్.
3: అదేనయ్యా, ఇంతకు ముందు ఎవరినో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటావు. మీ మగాళ్ళందరూ ఇంతేనయ్యా, ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు.
4: అబ్బా, మీ అమ్మాయిని మాత్రం మీరు చెప్పే సొల్లు కబుర్లన్నీ వింటూ బర్త్డేస్ కి వాలంటైన్ డేస్ కి 10 రూపాయలు పెట్టి గ్రీటింగ్ కార్డ్ మొహన్ పడితే చాలు. డమ్మాలి

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీ వ్యాపార ప్రకటన

0: మీరు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: 8:46 57 దాట్ ఇన్ ది స్టూడియో క్లాక్ లో సమయం. నేను మీ ఆర్జేశ్వర రమేష్. మనం ఉన్నాం దేంట్లో, యా ఏకచిత్ర గీతాలు షోలో, రైట్? మరి ఈ కార్యక్రమంలో మరి రెడీ మూవీకి సంబంధించిన మాటలు, అలాగే మస్తు పాటలు కూడా వింటూ ఉన్నాం కదా. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎస్పెషల్లీ కథ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. పూజని కిడ్నాప్ చేస్తాడు హీరో రామ్. పూజ ఎవరు? ఎస్, ఎవరు? జనలి అనమాట. అసలు పూజ అసలు కథ ఏంటంటే, ఇందుకీ ఈ పూజ అనే అమ్మాయి, అంటే జనీలియా ఒక ఎన్ఆర్ఐ, ఆమెకున్న 100 కోట్ల ఆస్తి కోసం కొట్టుకునే ఇద్దరు మేనమామలు అనమాట. ఒకళ్ళేమో పెద్దనాయుడు జయప్రకాష్ రెడ్డి, ఇంకొకళ్ళు చిట్టినాయుడు కోట శ్రీనివాసరావు గారు. వీళ్ళిద్దరూ తమ కొడుకులకి ఇచ్చి పూజను పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. విలన్లను కొట్టి పూజను తీసుకెళ్ళడం మన హీరో రామ్కి అంత పెద్ద మ్యాటర్ ఏమీ కాదు, కానీ అలా తీసుకెళ్తే ఉంటుంది సినిమా అయిపోద్ది. అందుకోసమే మన హీరో రామ్ దాంట్లో పేరు చందు అనమాట, ఏం చేస్తాడు తెలుసా? ఫైటింగ్ వద్దు, మైండ్ గేమే ముద్దని డిసైడ్ అవుతాడు. విలన్ల ఇంట్లోకి అసిస్టెంట్ ఆడిటర్గా ఎంటర్ అయ్యి ఆ రెండు కుటుంబాల్లో ఒక పెద్ద డ్రామా స్టార్ట్ చేస్తాడు. కథనాన్ని కామెడీతో నడిపిస్తూనే విడిపోయిన కుటుంబాల మధ్య ప్రేమానురాగాలను ఎలా పుట్టించాడనేది డైరెక్టర్ శ్రీనివాట్ల చాలా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసి చూపించారనమాట. సరే, ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం అదిరిపోయే పాట వస్తుంది. హిందీ తెలుగు పదాల మేళవింపుతో దేవిశ్రీ ప్రసాద్ అందించినటువంటి ఒక మెలోడియస్ చార్ట్ బస్టర్ ఇది అనమాట. కునాల్ గంజవాలా, శ్రేయా ఘోషల్ గొంతులో ఈ పాట వింటుంటే నో డౌట్ మిమ్మల్ని మీరే మర్చిపోతూ ఉంటారు. అలాంటి పాట ఇప్పుడు మీకోసం వస్తుంది. స్టేడియో

0: నిజం చెప్పండి, నిజం చెప్పండి, మీరు కూడా ఇలాగే పాడుకుంటూ ఉన్నారు కదా మేరీ సజ్జన, రైట్? ఇలాగే పాడుకునే విధంగా మంచి పాటని కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. ఇలా ఈ పాటకి రామజోగేశ్ శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించారు కదా. ఇలాంటి పాటలు ఇంకా విన్నాయి ఈ సినిమా నుంచి, మంచి మంచి పాటలు ఉన్నాయి, వినిపిస్తాను, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ విరోధం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో ఏకదం ఎంటర్టైన్ చేస్తున్నారు, రెడీ మూవీ నుంచి పాటలు వింటూ ఉన్నారు. ఇక రెడీ సినిమాకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్, ఎస్పెషల్లీ మెయిన్గా డైరెక్టర్ ఒక పిల్లర్, అయితే హీరో హీరోయిన్ మరో పిల్లర్లు, అలాగే దాంట్లో వేసినటువంటి క్యారెక్టర్స్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్ పిల్లర్లో ప్రధానమైన పిల్లరు. అంటే కథ ఎంత బాగున్నా దానికి మంచి పాటలు అందించినప్పుడు మాత్రమే ఆ కథ జనాల్లోకి ఇంకా వెళ్తూ ఉందన్నమాట. అలాగే క్యారెక్టర్ల విషయానికి వస్తే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఆయన చేసిన మెక్డొనాల్డ్ మూర్తి క్యారెక్టర్ అది ఒక హిస్టరీని, చికాగో సుబ్బారావు అలాగే డల్లాస్ నాగేశ్వరరావు అనే కల్పిత పాత్రల పేర్లు చెప్పి చెందువాడే నాటకంలో మధ్యలో నలిగిపోయే ఆడిటర్ మూర్తి పడే తిప్పలు చూసి థియేటర్లలో జనాలు ఎలా నవ్వుకున్నారు తెలుసా? ఇదిగో ఇలాగే కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే నాజర్, సునీల్, తనికెళ్ళభరణి, చంద్రమోహన్ ఇలా ప్రతి ఒక్క నటుడి కామెడీ టైమింగ్ ఈ సినిమా కథనాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో రెడీ మూవీ సినిమా మీమ్స్ వస్తున్నాయంటే ఆ కామెడీ రేంజ్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు, రైట్? మరి ఈ సినిమాలో మరో వండర్ఫుల్ ట్రాక్, పెళ్ళి వాతావరణాన్ని చూపించేటటువంటి వండర్ఫుల్ సాంగ్, నిన్నే పెళ్ళాడుకునే అంటూ రంజిత్ కల్పన పాడినటువంటి పాటకి రామజోగేశ్ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. లేట్ చేయకుండా పాట విందాం. స్టూడియో

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 9 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజే సురభి రమేష్. మనమున్న మీ యొక్క చిత్ర గీతాల్లో రెడీ మూవీస్ నుండి వండర్ఫుల్ ట్రాక్స్ వింటూ ఉన్నాం. రెడీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయాలను ఒక్కసారి మనం తెలుసుకుంటే కేవలం 8-13 crores మధ్యన ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఆ రోజులోనే 30 crores పైగా గ్రాస్ వసూలు చేసి 2008లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందట. అంతేకాకుండా ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా కూడా అవార్డు అందుకోవడం అనేది జరిగింది ఈ మూవీకి. ఇక విచిత్రం ఏంటంటే ఈ సినిమా మ్యాజిక్ తెలుగుతోనే ఆగిపోలేదు. కన్నడలో పునీత్ రాజ్కుమార్తో రామ్గా, తమిళంలో ధనుష్తో ఉత్తమ పుత్తిరన్గా, ఇంకా హిందీలో బాలీవుడ్ బాయ్జాన్ సల్మాన్ ఖాన్తో రెడీగా రీమేక్ అయ్యి అన్ని భాషల్లోనూ 100 crores వసూలు సాధించింది. శ్రీను వైట్ల గారి ఫ్యామిలీ రీయూనియన్ విత్ కామెడీ ఫార్ములా కింగ్ అని నిరూపించిన మూవీ ఇది. ఈ మూవీ నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్. రామి అండ్ జనీరియా ఈ రెండు ఇద్దరు క్యారెక్టర్ల మధ్య చిగురించి అందమైన ప్రేమను ఆవిష్కరించే ప్రశాంతమైన మెలోడీ, శ్రీవేణుల గారి అద్భుతమైన భావజనం ఈ పాటను గుండెలకు హత్తుకునేలా చేస్తుంది. ఆ పాట లేట్ చేయకుండా మీకోసం వినిపిస్తున్న స్టే ట్యూన్డ్.

0: సాగర్ గోపికా పూర్ణిమ పాడినటువంటి ఈ పాట దిల్ ఖుషి చేసింది కదా. ఇలా ఖుషితో పాటు దిల్ని మరింత ఎంటర్టైన్ చేసే మరో వండర్ఫుల్ ఫాస్ట్ బీట్ మీకోసం రెడీగా ఉంచాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సమయం 9:07 దాటింది. నేను మీ ఆర్జేశ్వర రమేష్. మనమున్న మీ ఏకచిత్ర గీతాల్లో రెడీ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్స్ విన్నాము. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్టైల్ అంటేనే హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్, క్యాచి వెస్టర్న్ అండ్ మాస్ రిజమ్స్, అంతేకాకుండా వెంటనే మనస్సుకు హత్తుకునే మెలోడీల పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. సీన్లోని ఎమోషన్కి తగ్గట్టుగా థియేటర్లో ఆడియన్స్తో వీలలు వేయించేలా అద్భుతమైన ఎనర్జీ ట్రెండీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం ఆయన స్పెషాలిటీ. మరి ఈ మూవీ కోసం మరో వండర్ఫుల్ వెస్ట్రన్ బీట్తో ఉన్నటువంటి సాంగ్ని మంచిగా కంపోజ్ చేశారు రామజోగేశ్ శాస్త్రి సాహిత్యంలో. నీరజ్ అండ్ శ్రీధర్ దివ్య పాడినటువంటి ఆ బీట్ఫుల్ బీట్ సాంగ్ మీకోసం స్టేడియం.

0: నమస్తే బోలో రైట్ వాట్ ఏ సాంగ్ ఏమన్నా పాడా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఒక మంచి కథ దానికి తోడు మైండ్ బ్లాకింగ్ స్క్రీన్ ప్లే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్రహ్మానందం కామెడీ రామ్ ఎనర్జీ జెనీలియ క్యూట్నెస్ ఇవన్నీ కలిసి రెడీని ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఎంటర్టైనర్గా మార్చేసాయి ఎప్పుడు టీవీలో వచ్చినా ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టని సినిమా ఇది ఏదేమైనా రెడీ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్స్ విన్నారు కదా ఇలాంటి మంచి పాటలు అందించినటువంటి ఎస్పెషల్లీ సినిమా అందించినటువంటి శ్రీనివైట్ల గారికి యాక్టర్స్కి అలాగే మంచి పాటలు అందించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి అలాగే శ్రీవేందల గారికి రామజోగి శాస్త్రి గారికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు ఏకచిత్ర గీతాల సెగ్మెంట్లో రెడీ మూవీ నుండి మంచి పాటలు విన్నారుగా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh hello rege galanta, idi taralu digi vache velanta.
2: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలక మధురిమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ.

ಇನ್ನಾಯ ಅದು ಚತುರ ನಾರ ಅಮ ಜೋಡಗನ ಜೇ.

कमीज का कॉलर जल

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలైంది. మరి ఈ సమయంలో మీకోసం సిద్ధంగా ఉంది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. పాట పాతదే అయినా ఆ భావం ఎప్పటికీ కొత్తదే. పాత జ్ఞాపకాలను మళ్ళీ మీ గుండెల్లో పలకరించే మధురమైన పాటల విందు నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ మీకోసం సిద్ధం.
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. బాపు అనే 2 అక్షరాలు విన్న ప్రతి భారతీయ హృదయం జాతీయ జెండాల రెపరెపలాడుతుంది. సత్య, అహింస, బ్రహ్మచర్య, ఆస్తేయ, అపరిగ్రహ, శరీరశ్రమ, అస్వాద, అభయ, సర్వధర్మ సమానత్వ, స్వదేశీ అస్పృశ్య నివారణ, ఈ 11 సూత్రాలతో జాతిని నడిపించి, స్వరాజ్యం ఇప్పించి, శాంతికి బాటలు వేసి, జాతి జనులకు స్వాతంత్ర జ్యోత

చూపి మానవధర్మంతో మహాత్ముడైన గాంధీజీ అమరులైన రోజును అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తాం. దొంగరాముడి చిత్రంలో పి సుశీల, పి లీల, సముద్రాల రాఘవాచార్య రచన, పెండ్యాల సంగీతం.

కడల ముందు కనిపించే రూపం మదీ అనే మానస సరస్సులో పడగానే ఉబికిన నీరు ఆనంద బాష్పమై బయటకు వచ్చిందంటాడు కవి. అప్పటి వరకు మనోరథంపై ఊరేగిన రూపం కనుమూతల నిద్ర మబ్బులలో కలగా పలకరిస్తే ఆ పలవరింతల కళాకాంతులు నీకోసమే అంటున్న రచయిత. రండి ఆ తుషార శీతల సరోవరానికి వెడదాం. శాంతి నివాసం చిత్రంలో పి లీల, సీనియర్ సముద్రాల, రచన ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీతం.

మంచి మనసున్నవారు అందంగా ఉండాలని లేదు, అందంగా ఉన్నవారికి మంచి మనసు ఉండాలని లేదు. కానీ తనలో ఆ రెండూ ఉన్నాయని, దాచుకున్న కళలా, వేచి ఉన్న ఉదయంలా, మనసును చేరి మంచులా కనిపించి కరిగించి మధుర బాధను కలిగించే తనతో ఇంకా దోబూసులాట ఎందుకు అంటూ చేరగరమ్మని, చేరువకమ్మని రాసిన పాటకు చక్కని నడకతో స్వర సమ్మేళనం చేసిన సంగీత దర్శకుని గీతం. ఆత్మగౌరవం చిత్రంలో ఘంటసాల, పీసుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన పాటకు ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: బావమరదళ్ల సరసానికి భాష వెతకాల్సిన అవసరం ఉండదు. ఇక నాయికా నాయకులైతే ఆ నడకే వేరు. అదే హాస్యపాత్రలకైతే చాలు. పెద్దల భయాన్ని, బావ ఆశని, మరదల కవ్వింతని కలిపేసి హాస్య గేయంగా అందించారు ఈ పాటలో. అప్పుజేసి పప్పుకూడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, స్వర్ణలత, పింగళి నాగేంద్రరావు రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.
1: మరదలా నా మదిలో.

పొద్దుగాలికి మనసు పూలు పూస్తుంది. ఆ సుగంధం ఆనందంగా మారి చేతివేళ్ల చివరి వరకు పాకి అందమైన బుగ్గపై ఓ చిటికా వేయాలనిపిస్తుంది. అప్పుడే ఆ సిగ్గు దొంతరలో ఈ పాట పుట్టింది. గౌడసారంగా యమన్రాగ ఛాయలతో ఈ పాట వినిపిస్తుంది. మనుషులు మమతలు చిత్రంలో ఘంటసాల, స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీల్తో పాడిన పాట.

టీవీ చిగురు వేసింది అంటే ఇహ పెరగబోతోంది అని, అలాగే చిన్నది వగలిపోతోంది అంటే ఇహ పర్వం వచ్చింది అని. కన్నులు తిప్పుకోలేక చూపులు కలిస్తే చూసిన ఆ రూపం కళలో కూడా రావచ్చు. ఆ కళలకు కాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ వచ్చిన కాళ్ళు మరో జతకాళ్లతో కలిసి ఏడడుగులు వెయ్యొచ్చు. భార్యాబిడ్డల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

గంధం వలరిన నల్లని శరీరం, పచ్చని వస్త్రం, వనమాల, స్త్రీ విహారం, కదిలే రత్న కన్న కుండలాలు, అలరారే మోము, ముగ్ధులైన గోపికలు, వేణుగానం, వసంత గానాలాపన, వీటన్నింటినీ చెవులో చెప్పాల్సిన రహస్యాన్ని చెప్పే సమయంలో, ఆ సామీప్యంలో, బుగ్గతాకిన పారవశ్యంలో అన్నీ మర్చిపోయి ఒకరు అలా ఉండిపోతే, వేణునాదానికి తగ్గట్టుగా చేతుల గాజుల సవ్వడి చేస్తూ మరొకరు రాసలీలల విహార దృశ్య కావ్యాన్ని పాటగా మలచిన గేయం. తెనాలి రామకృష్ణ చిత్రంలో పి. సుశీల, జయదేవ్ అష్టపది, ఎంఎస్ విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

తన మనసిచ్చి అవతలవారి మనసు పుచ్చుకోవటమే ప్రేమ అంటే. అదే జరిగిన తరువాత మనిషి వదిలి వెళ్లిన రూపం మాత్రం మనసును వదిలి వెళ్ళదు. తొలిచూపులోనే జన్మల బంధం ఉందని తెలుసుకుని చేరువు కమ్మని అడిగితే చేరటానికి వలదని ఒక పక్క అంటూనే మరోపక్క తిరిగి రమ్మని పిలుస్తుంటే ఆ రాకపోకల మీద ఓ యుగళగీతం. శ్రీవారు మావారి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల, దాశరథి రచన జీకే వెంకటేష్ సంగీతం.

అంతస్తులతో సమాజంలో తారతమ్యాలు, ఆస్తులతో కుటుంబంలో చీలికలు సాధారణమైపోతున్న రోజులివి. కలిసి ఉన్న కుటుంబం గూడుబదిలిన గువ్వల్లా ఎగిరిపోతే, ఆ కలిమి కలగా మారితే తిరిగి కలిసేదెప్పుడు, కలిమి పెంచేదెన్నడు అంటూ కలిసి ఉండటంలో మాధుర్యాన్ని ప్రబోధంగా అందిస్తున్న గీతం. పండంటి కాపురం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, దాశరథి గేయం, ఎస్పి కోదండపాండి సంగీతం.

కరిగి కారిపోయే కన్నెపిల్ల వలుపుని అర్థం చేసుకోవాలని, తనకు కాక తన మదికి చేరువు కావాలని, ఆ గుండెలోని మాటని కళలకనే కళ్ళని అర్థం చేసుకోవాలని మనసు పందిరిలో మూడుముళ్ల కోసం బాసికాలతో వేచి చూసే తనకై పాడుతున్న యుగళగీతం. ముహూర్తబలం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం.

పగలూరేయి అదేపనిగా ఒకరి గురించి ఆలోచిస్తూ ఉంటే కళలో మెలకు వచ్చి తడబడటం ఖాయం. పువ్వుల్లా మారి ఏ పొదరింటికో వికసించాలని, పన్మిళంగా మారి బ్రతుకంతా వ్యాపించాలని కట్టిపడేసే కాటుక కళ్ళు చెప్పే కమ్మటి కథల ప్రకృతి పులకింతల తీయని పాట. బందిపోటు భీమన్న చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆరుద్ర రచన, టీవీ రాజు సంగీతం.

పరుల దాస్యంలో భారత జాతి మృగ్గిన వేళ, జాతి మొత్తం గ్రహణగ్రస్తమైనప్పుడు ఎగసిన జనత గుప్పిటకు దొరికిన హక్కుల పతాకం స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం సాధించి పెట్టిన చైతన్యమూర్తుల్ని ఎందరినూ గుర్తు చేసుకోవాలి. కరువులో, బాధలో, వ్యాధిలో, కొన ఊపిరితో మృత్యుకోరల్లో చెక్కిన వారికి అండగా నిలబడి జీవనదారులకు స్ఫూర్తిగా, జీవనదాతలుగా మారినప్పుడు జ్వలిస్తున్న ద్వేషాగ్నిని మమతామృతధారలతో చల్లార్చి మనిషిని మనిషిగా మార్చమంటూ ఓ గాయకుడు తన మార్ధవస్వరంతో ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్న పాట. మానవుడు దానవుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, అశ్వత్థామ సంగీతం.

లాలిత్యలాళనలో జోళాలలు ఉయ్యలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా లాలిలా ఉండే పాట. శుభరాత్రి గీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం రచికన హౌజింగ్ సొసైటీస్ గురించి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు.

0: రేపు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కొరోనరీ హార్ట్ డిసీజెస్ అంశంపై కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారితో పరిచయం వింటారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.